ఉందా, రామను ఉందా, వడదీయడంలో యావదు నినగ మీసల, రామను ఉందా, వడదీయడంలో యావదు నినగ.

ఆలుయంబదు కరవినంజల తుప్పయంబదు సౌటినంజల ఆలుయంబదు కరవినంజల తుప్పయంబదు సౌటినంజల ఆరుయంబదు.

0: ముందా రామన ముందా వడవ్యాడల్లవ్యావదు రామేశల
1: శిరినన్నగామీసల రామ కుబుసనన్నగామీసల
0: శిరినన్నగామీసల రామ కుబుసనన్న